ఆచిలు మీకు పీచి హరి చిలమి కో పీచా పీచాయ అరి భక్త కరో కి భయ బంధు అరి సోలి మనకు బలక.